నిఖిల కేనందులారు, రేడియో నినాదా 90.4 FM. తుళు ప్రసారుడు ఇత్తే పుత్తూరు నరసింహ నాయక్ మేరు పండిన కెలవు తులు పదుకులని కేనుగా.